ఎవరెంగే వెరి రస్కలాంగ్ ఎఖలాంగ్ హజ్రతుం ఎవరెన్న రహ్మతాయ్ రుహి వడి గతమాయ్ సువర్గతం హురికంగ్ ఉఫావిర్ ఖబర్ ఎవరెన్న దివ్వతే ఎథాంగా ఎవరెన్నం అబద దెమిహున్న నివ నియమైత్తవ్వే.

మీ ఇస్మాయిల్ అఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి

కింగ్ ఆఫ్ పాప్ ఆదివేస్ మిదని చాట్తోగ రస్కం కురము ఆదివేస్ సమ చాట్తకున్ జాగ హోదము దునియేగే ఎత బయగే హిత అతులము బయ మ్యూజిక కి జమాం బదల్ వియస్ బదల్ నువాన్ ఎచ్చకంగే దిరిహురి హెక్కకి మైకల్ జాక్సన్ గే థ్రిల్ ఆల్బమ్

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవె

0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహెర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.